0: தொடர்வது தெலுங்கு மற்றும் தமிழில் செய்தி அறிக்கைகள்.
1: ఏడు గంటల 5 నిమిషాలు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్ పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు.

0: దినోత్సవం సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత, టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్, క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहेगी.
0: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రత బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహకరించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా తామాషాను, స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానయమైన సేవలు అందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు గురించి ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పూర్తి కాకపోవడమే దేశ భద్రతా గ్రిడ్లో ఉన్న అతిపెద్ద లోపాలలో ఒకటిగా ఉండేదన్నారు. అయితే అక్కడ కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడంతో చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం వారం రోజుల్లోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గయాలో మయన్మార్ అధ్యక్షుడు మహాబోధి ఆలయం, సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యక్షుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2వ రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 9,76,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్ధారించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాసియా సంక్షోభంపై నిన్న జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల పత్రికా సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాలో తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ మన దేశం ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుందని సుజాత శర్మ చెప్పారు.
2: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.

0: పెట్రోల్ డీజిల్ ఎల్పిజి మూడు చమురు ఖనిజ వాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆసిమ్ మహాజన్ మాట్లాడుతూ గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
1: Our embassies and consulates in the region are operating round the clock helplines. Advisories are being issued including information related to local government guidelines, flight and travel situation, consular services and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. We are regularly interacting with the Indian community associations, organizations, professional groups and Indian companies to address their concerns.
0: సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0ను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్ష అభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 2:30 అహ్మదాబాద్లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానాన్ని రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் மிருதுளா. தலைப்புச் செய்திகள். வளர்ச்சியடைந்த இந்தியாவிற்கான இலக்குகளை எட்டும் வகையில் இளைஞர்கள் வழிநடத்தப்பட வேண்டியது அவசியம் என்று மத்திய அமைச்சர் திரு மன்சுக் மாண்டவியா தெரிவித்துள்ளார். எரிபொருள் சேமிப்புக்கான கட்டமைப்புகளை அதிகரிப்பதற்கான நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட்டு வருவதாக மத்திய அரசு கூறியுள்ளது. மியான்மர் அதிபர் திரு ஊ மின் ஆங் லைங் 5 நாள் அரசுமுறை பயணமாக இன்று இந்தியா வருகிறார். நாட்டின் வடமேற்கு பகுதிகளில் பெரும்பாலான இடங்களில் வெப்ப அலை வீசக்கூடும் என்று வானிலை ஆய்வு மையம் தெரிவித்துள்ளது. ஐபிஎல் கிரிக்கெட் போட்டியில் குஜராத் அணி 7 விக்கெட் வித்தியாசத்தில் ராஜஸ்தான் அணியை வென்றது. இனி விரிவான செய்திகள். வளர்ச்சியடைந்த இந்தியாவிற்கான இலக்குகளை எட்டும் வகையில் இளைஞர்கள் வழிநடத்தப்பட வேண்டியது அவசியம் என்று மத்திய இளையோர் விவகாரங்கள் துறை அமைச்சர் திரு மன்சுக் மாண்டவியா தெரிவித்துள்ளார். மேகாலயா தலைநகர் ஷிலாங்கில் உள்ள இந்திய மேலாண்மை கல்வி நிறுவனத்தில் நடைபெற்ற 2 நாள் கருத்தரங்கின் தொடக்க அமர்வில் பேசிய அவர் இதனை தெரிவித்தார். இளைஞர்கள் நாட்டின் வளர்ச்சி நடவடிக்கைகளில் பங்கேற்க செய்யும் நோக்கில் இத்தகைய நிகழ்ச்சிகள் நடத்தப்பட்டு வருவதாக அவர் கூறினார். கொள்கைகள் வகுப்பது, தலைமைத்துவ பண்பை மேம்படுத்திக் கொள்வது போன்ற நிகழ்ச்சிகள் மை பாரத் இணையதளம் வாயிலாக நடத்துவதற்கு ஏற்பாடு செய்யப்பட்டுள்ளதாக அவர்

రసగుళికలు మోసుకు వచ్చే సరాగాల ఈ వారాంతం సరదాలు సంతోషాలు ఆశాంతం మనకే సొంతం ఆపాత మధుర గీతాల సమాహారం రసగుళికలు కార్యక్రమానికి స్వాగతం. ప్రణయరాగ బంధంతో పెనవేసుకున్న ఇరు హృదయాలలో చల్లని అమృతపు జల్లులు కురిపించి వెన్ను తట్టి పిలిచేను నెలరాజు వెన్నెలరాజు నిండు పున్నమి చంద్రుని సన్నిధిలో పరవశించే ప్రేమజంట నోట పలికిన ఈ గీతం భట్టి విక్రమార్క చిత్రం నుండి ఘంటసాల పి సుశీల జతగా ఆలపించిన యుగల గీతం సాహిత్యం అనిశెట్టి సంగీతం పెండ్యాల.

ప్రకృతిలో అణు అణువున ఎన్నో వింత కాంతులు శోభలు అనునిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. వాటిని మనసుతో చూడగలిగితే నిన్నలేని అందాలెన్నో నిదురలేచినట్లు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. డాక్టర్ సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పనలో, ఘంటసాల గలం నుండి జాలువారిన డాక్టర్ సి నారాయణరెడ్డి. సాహిత్యం విందాం. చిత్రం పూజాఫలం.

చెంగు చెంగున గంతులు వేసే లేగ దూడలు చూడముచ్చటైనవి. అవి పెరిగి పెద్దవయి గడ్డి మేసి పాలిస్తాయి, దుక్కి దున్నడానికి ఉపకరిస్తాయి. అందుకే మనుషుల మనుగడకు పశువులు ఎంతో కీలకం. పి సుశీల పాడిన ఈ పాట నమ్మిన బంటు చిత్రం నుండి. సంగీతం మాస్టర్ వేణు.

ఎందరో దేశభక్తులు, విప్లవ వీరులు తమ వ్యక్తిగత జీవితాలను విస్మరించి చేసిన ఉద్యమాలు, ఆందోళనల ఫలితమే మన స్వాతంత్ర్యం. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారి జైళ్లలో శిక్ష అనుభవించిన స్వరాజ్య సైనికుల గౌరవార్థం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. మన దేశంలో గాని ఇతర దేశాల్లో గాని కనీసం 3 నుండి 6 నెలల జైలు శిక్ష అనుభవించిన స్వతంత్ర సైనికులకు వారి శిక్షాకాలాన్ని బట్టి దాదాపు 30,000 రూపాయల పెన్షన్, వారు జీవించి ఉన్నంతకాలం పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్ ఆదాయానికి పూర్తిగా పన్ను మినహాయింపులా కూడా వర్తిస్తుంది. ఈ పథకం గురించిన పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకునే విధానం mha.gov.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.

వగలు వన్నెలతో పాటు కాస్తంత పొగరు వగరు ఉన్న ఓ అమ్మాయిపై మనసు పడ్డాడో కుర్రాడు. ఆట పట్టిస్తూ అల్లరి చేస్తూనే ఆమె మనసుని గెలుచుకున్నాడు ఈ పాటతో. మనము విందాము బుద్ధిమంతుడు చిత్రం నుండి ఘంటసాల గానం చేసిన గీతం. రచన ఆరుద్ర, స్వరాలు కెవి మహాదేవన్.

శ్రోతలకు ముఖ్య గమనిక. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి వారి మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం రేపు అనగా మే 31వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి అన్ని కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరి ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. తిరిగి రేపు రాత్రి 8 గంటలకు మన్ కీ బాత్ తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

అభిమానాన్ని పంచే కోడలిగా, అనురాగవతి అయిన భార్యగా, పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే మాతృమూర్తిగా, కుటుంబాన్ని చక్కదిద్దే యజమానురాలిగా, అతిథి అభ్యాగతుల పాలిట కల్పవల్లిగా, ఇంటి ఇల్లాలు చూపించే ఓర్పు నేర్పు అసాధారణం. ఆ దేవుని మారు రూపుగా ఈ జగతికి జీవనజ్యోతిగా ఆమె త్యాగం అనన్య సామాన్యం. కార్యక్రమంలో చివరిగా దేవత చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన వేటూరి సాహిత్యం విందాము. సంగీతం ఎస్పి కోదండపాణి.

ఈనాటి ఆధునిక ప్రపంచంలో ఇంట బయట మనం ఎన్నో విద్యుత్ సాధనాలు ఉపయోగిస్తున్నాం. టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ, ఏసీ, వాషింగ్ మెషిన్, ల్యాప్టాప్, సెల్ఫోన్ వంటివి నిత్య అవసరాలుగా మారిపోయాయి. వీటన్నింటి వాడకం వల్ల నెలసరి విద్యుత్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఈ విద్యుత్ పరికరాల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా మన ఖర్చును ఆదా చేసుకోవడంతో పాటు దేశంలో విద్యుత్ కొరతను కూడా నివారించవచ్చు. ఇందుకోసం మనం సులభమైన చిట్కాలు పాటిస్తే చాలా వరకు విద్యుత్ ఆదా అవుతుంది. అవేంటో చూద్దాం. మామూలు బల్బులకు బదులుగా ఎల్ఈడి బల్బులు వాడవచ్చు. నాణ్యమైన స్టార్ రేటింగ్, ఐఎస్ఐ మార్కు ఉన్న వస్తువులను కొనడం మంచిది. ఏసీని 24 నుండి 26 డిగ్రీలకు సెట్ చేయాలి. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేయాలి. వీలైనంత వరకు ఎలక్ట్రిక్ సాధనాలకు బదులుగా శారీరక శ్రమ చేస్తే విద్యుత్ ఆదాతో పాటు వ్యాయామం కూడా అవుతుంది. సాధ్యమైతే ఇంటిపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం పీఎం సూర్యఘర్ వంటి ప్రభుత్వ పథకాలు సహాయపడతాయి. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో మన విద్యుత్ ఆదాతో పాటు దేశ విద్యుత్ భద్రతలో మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించవచ్చు. ఇంటింటా విద్యుత్ ఆదా దేశానికి భద్రత కాదా? లెట్ అస్ ఆల్ సేవ్ ఎలక్ట్రిసిటీ.

శ్రోతలకు ముఖ్య గమనిక. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి వారి మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం రేపు అనగా మే 31వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి అన్ని కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరి ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. తిరిగి రేపు రాత్రి 8 గంటలకు మన్ కీ బాత్ తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్ధతి స్థానంలో ప్రాంతీయ భద్రత, టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రతా గ్రిడ్, క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమావేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్దిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు.

0: అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ధ మఠాలను కూడా అధ్యక్షుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యక్షుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘన స్వాగతం పలికారు. మయన్మార్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ధ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని కూడా భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్ట్రపతి గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి, ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్ధతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు, దయాహృదయమైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు. రాష్ట్ర ప్రగతి, గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
1: It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the three services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
0: 1981లో భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ధ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 6,79,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 80.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్టు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనాటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్లో న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి